సెం పతాన్ తర్సి భూ దొక్త సింగ్ మన్యం పైకాన్ బాబా ఇండియా దన్ అమెరికా సరికాత్ మంజాలిం కామిన్ త్రియాన్ యంగ్ కువాత్ దన్బర్ ఓరియన్ తాక్సి మాసదపాన్ ది విడాంగ్ సైన్స్ టెక్నోలోగీ ఇనర్కీ బర్సీ సర్తా సెక్టర్ సెక్టర్ యంగ్ సిడాంగ్ బర్కంబాంగ్ మరుజక్ పారా తు తుజువా జాంకాపాన్ జాంగ్ ఇండియా ది విడాంగ్ ఇనర్గీ బర్సీ ది బాబా విసీ వికసిత్ భారత్ దువారిబు ఎంపత్ పులు తుజు డాక్టర్ సింగ్ మన్యత కాన్ బాబా ఇండియా దాన్ మన ఆర్కిత్ కాన్ పర్తింగాన్ కపసితాస్ తినాగా న్యూక్లియర్ దారి లపాన్ కోమా లపాన్ గీగావాట్ సాత్ ఇని మంజాది సర్ ఆతోస్ గీగావాట్ పరాతా హున్ దువారిబు ఎంపత్ పులు తుజు దిస్ ఇని సియరాన్ రేడియో ఆకాశవాణి పన్నియార్ అండా తాజా కుమారి ప్రెసిడెంట్ అమెరికా సరికా డొనాల్డ్ ట్రంప్ మనేత కాన్ బాబా ఇయా మనుండా రంజానా సురంగాన్ మిలితే తర్హాదాప్ ఇరాన్ మనుసుల్ పర్మరింతాన్ దాడి పారా పమింపిం కతర్ అరబ్ సౌదీ దన్ ఊఇఆ సైరింగ్ డింగన్ బర్ లాంగ్సుంగ్ కాన్యా నెగోసియాసీ సీరస్ సాత్ ఇని మలలూయి సబువా ఉంగుహాన్ ది మీడియా సోషల్ ప్రెసిడెంట్ అమెరికా సరికా తర్సిబుత్ మంగుంగ్ కాప్కాన్ బాబా ఇయా తేలా దిమింతా ఓలే ఎమిర్ అర్ కతార్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ పుత్రా మకోతా అరబ్ సౌదీ ముహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ దన్ ప్రెసిడెంట్ ఉఇఆ ముహమ్మద్ బిన్ జైల్ అల్ నహయాన్ ఉంతుక్ మనుందన్ సురంగాన్ దన్ యంగ్ ది జద్వాల్కన్ బర్ లాంగ్సుంగ్ హారి ఇని ప్రెసిడెంట్ ట్రంప్ మనబుత్ ఖాన్ బాబా కసె పాక్తాన్ యంగ్ దపా తీతరీమా ఓలెస్ అమెరికా సరికాత్ దన్ నగారా నగారా ది కవాసాన్ ఆసియా భారత్ ముమ్కిన్ ఖాన్ అకాన్ సగారా తర్చపాయి ఇయా మనంబాకాన్ బాబా రాంచంగాన్ కసి పక్తాన్ తర్సిబుత్ అకాన్ మా మాస్తికాన్ ఇరాన్ తిడా మా మిల్కీ సుజాంతా న్యూక్లియర్ నామోన్ ప్రెసిడెంట్ ట్రంప్ మమ్ పడింగాత్ ఖాన్ బాబా మిలిటర్ ఆయస్ తప్ సియాప్ మలాంచకాన్ సురంగాన్ వర్చకాలా బసార్ తర్హడప్ ఇరాన్ దాలా వక్తు సింఘాత్ జికా నెగోసియాసీ తర్సిబుత్ గగల్ ఇరాన్ తెలా మంగ్ ఉమ్కాన్ పర్వ పం బంతుకాన్ సబువా బదన్ రెగులూసీ బారు యాంగ్ తర్తుగస్ మనే గవాసీ దాన్ మంగేలోలా ఆపరేషనల్ ది సలా థర్ముజ్ సబువా జలూర్ పరాయాన్ యంగ్ మా మిల్కీ సిగ్నిఫికాసీ సే తుర్గిస్ తింగి బదన్ కియమనన్ తర్తింగి నిగారా తర్సిబుత్ దేవన్ కియమనన్ నేషనల్ తర్తింగి మంగూన్ ఫాసికాన్ పర్కం వాంగాన్ ఇని దింగాన్ మమ్ బాంగింగాన్ ఉలాంగ్ సబువా పంగోమాన్ ది ప్లాట్ఫామ్ ఎక్స్ యంగ్ మనేత కాన్ బాబా అకౌంట్ రస్మి ఆథోరితా సలా తదుక్ పర్సియా పేగేఎస్ఆ కిని తెలా యాక్టివ్ లంక ఇని మనందాయి పర్ తుంబు మంతుంకా రస్మి సబువా ఆథోరితా ఖుసూస్ యంగ్ బర్ తంగుంగ్ జవాబ్ ఉంతుక్ మమ్ మంతు పర్క భాంగా సితూసి సర్తా మంగ్ ఒడునాసి కాన్ ఆపరేషనల్ తర్కైత్ కొరిడోర్ పల్ ఐరాన్ యాంగ్ సాంగత్ వితుల్ తర్సిబుత్ ప్రెసిడెంట్ ఇరాన్ మసూద్ పంజిస్కియాన్ మంబీలా క పుతూసాన్ తెహరాన్ ఉంతుక్ మంగెల్లెయార్ నెగోసియాసీ దింగన్ అమెరికా సరికాత్ దింగన్ మనంత ఖాన్ బాబా డిప్లొమాసీ యాంగ్ ది జాలాన్ ఖాన్ సచారా బర్ మార్తాబాత్ తితాబ్లా ది పర్లుకాన్ సంబారి మనేగాస్ ఖాన్ బాబా ఇరాన్ అఖాన్ తరుస్ మలిన్ డుంగీ హాక్ హాక్ నేషనల్ న్యా మనురుత్ కాంతోర్ బరీతా మహాసిస్వ ఇరాన్ పనజిస్కియన్ మంతకాన్ బాబా ఇరాన్ మమిల్కీ క మాంపువాన్ పను ఉంతుక్ మంజాగా కపంతింగా న్యా దితెంగా ఉపాయ తరుస్ మనురుస్ దాలా మన్ జాలిన్ కతర్లీ వతాన్ డిప్లొమాటిక్ ఇయా జోగా మనే ఖాన్ ఖాన్ పంతింగ్ న్యా పర్ సాతువా నేషనల్ దితెంగా మనే గాత్న్యా కర్తెంగాన్ రీగ్నల్ ప్రెసిడెంట్ ఇరాన్ తర్సిబుత్ మనుండు పిహాక్ పిహాక్ యాంగ్ మమూసుహి నిగారాన్ న్యా బరుపాయా మంచప్తకాన్ ఇన్స్టెబిలిటాస్ సర్తా మలయం ఖాన్ ఖాన్ క్రితిక్ తర్హడా బర్బగై రియక్సీ ఇంటర్నేషనల్ తర్కై కాన్ఫ్లిక్ యంగ్ బారు ఇన్ని తర్ జాదిది కవాసాన్ తర్సిబుత్ సమంతారా ఇతు ప్రెసిడెంట్ ఐ డొనాల్డ్ ట్రంప్ కంబాలి మలయం ఖాన్ పరింగాతాన్ బారు కపాద ఇరాన్ దిజా దిస్కుసి మంగచాయి చరంగాన్ ఉరేనియం పొలొంగారాన్ సాంగ్సీ తన్ కోపన్ సియాసీ తర్కైట్ కాన్ఫ్లిక్ట్ యా తేలా బర్ లాంగ్సుంగ్ సులామా బర్ బులాన్ బులాందీ ఆసియా భారత్ మాసీ మినముయి జలాన్ బాంతు మిలిటర్ నైజీరియా మలాపురాన్ బావా సబు ఔప్ర సియాసీ గాంబుగాన్ యంగ్ ది లాక్సాకాన్ బర్సావా పాసుకాన్ ఆయస్ ది విలాయా తిమోర్ రావుత్ తితాప్నా తిండికారా బాగియాన్ బోర్నో బర్ హాసిల్ మనే వాస్కాన్ లబ్బీదారి